0: 感情。感情？ఏ రన వాడమ గాడి బిగిరేడు ఏదే అనుకోడి
1: తిమి సంజ సంజ
2: ఏ నీల్
1: ఆ లమాయ
0: కంచి ఆవే